0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో పాల్ జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన

అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీసు సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది మురుము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి మురుము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని శువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22, మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో అనన్య సామాన్యం, కృష్ణరాయల ఔన్నత్యం, శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా కార్యక్రమాన్ని అన్నమాచారి కీర్తనతో ఆరంభిద్దాం. ఆలపించిన వారు కేఎన్ కాత్యాయని.

0: తెలుగు అదేలయన్నా దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ అంటూ తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు. అనన్య సామాన్యం, కృష్ణరాయల ఔన్నత్యం, శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం విందాం.
1: అనన్య సామాన్యం, కృష్ణరాయల ఔన్నత్యం. మాటల కందని వ్యక్తిత్వం, రాతల కందని వైభవం, అసామాన్య అద్వితీయ మూర్తిమంతం రాయల సొంతం. అధికారం, అహంకారం పొడచూపితే బతుకు అవక్షేపం అవుతుందని ఎరిగిన కృష్ణరాయలు సహకారం, మమకారంతో బతుకును నిక్షేపం చేసుకున్నారు. చరిత్ర సజీవ స్రవంతి. ఒక జాతి ఔన్నత్యానికి చరిత్ర దర్పణం పడుతుంది. అలాగే ఒక మహాపురుషుడు అసమాన ప్రజ్ఞాశాలి ఔన్నత్యాన్ని కూడా చరిత్ర ప్రతిబింబిస్తుంది. తెలుగువారి అభిమాన చక్రవర్తి, ఆదర్శ చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు పేరు వినగానే తెలుగువారికి ఒళ్ళు పులకరిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగామి. రాజనీతి మర్మజ్ఞుడు, యుద్ధతంత్ర నిపుణుడు. రాయలేలిన సీమ రతనాల సీమగా చరిత్ర ప్రసిద్ధికెక్కింది. 1509 ఆగస్టు 7 కృష్ణాష్టమి రోజున రాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనము అధిష్ఠించాడు. కృష్ణరాయల పట్టాభిషేకం తెలుగు సరస్వతికే

పట్టాభిషేకం అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. పట్టాభిషిక్తుడైన వెంటనే సామ్రాజ్య రక్షణకు కత్తి దూయాల్సి వచ్చింది. ఒకపక్క సామంత ప్రభువుల తిరుగుబాటు, మరోపక్క కళింగాధిపతుల దండయాత్ర, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజనీతిజ్ఞతతో అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్య విస్తరణ కోసం దిగ్విజయ యాత్రలు సాగించాడు. బహమనీ రాజ్యంపై దండెత్తి యవనరాజ్య స్థాపనాచార్య బిరుదు ధరించాడు. దక్షిణ దేశ దిగ్విజయ యాత్రలు చేసి పెనుగొండ, శివసముద్రం మొదలైన దుర్గాలను స్వాధీనం చేసుకుని దక్షిణ సముద్రాధీశ్వర బిరుదు వహించాడు. తూర్పు దండయాత్రల్లో ఉదయగిరి, కొండవీడు, రాజమహేంద్రవరం మొదలైన వాటిని వశపరుచుకున్నాడు. గజపతుల రాజధాని కటకంపై దండెత్తి ప్రతాపరుద్ర గజపతి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దక్షిణ భారతదేశానికి తిరుగులేని సార్వభౌముడైనాడు. విజయనగర సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా పరిపాలించి విజయనగర సామ్రాజ్య పతాకను ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఇతని కాలంలో ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలు లోకమంతా వ్యాపించాయి. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధతంత్రంలో ఎంత నేర్పరో సాహితీ రంగంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రజ్ఞావంతుడు. కథన రంగంలో ఎంత సిద్ధహస్తుడో కవన రంగంలోనూ అంతే అందవేసిన చేయి. ఆంధ్ర సాహితీ నందనవనంలో కృష్ణరాయల యుగం వసంత ఋతువు వంటిది. రాయలు బహుభాషా కోవిదుడు. ఆయన మాతృభాష తెలుగైనా కాకపోయినా ఆయన రాజ్యంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాషను అభివృద్ధి చేయడంలో ఎంతో క్రియాత్మక పాత్ర నిర్వహించాడు. తెలుగు నేలను ఏలిన విజయనగర సామ్రాజ్యాధినేత స్వతహాగా కన్నడ దేశస్థుడు. అమ్మ పలుకు తుళు, సంస్కృతంలో కావ్యాలల్లాడు. తెలుగులో పంచమహాకావ్యాలుగా ప్రసిద్ధికెక్కిన 5 కావ్యాలలో రాయలు రాసిన ఆముక్తమాల్యద కూడా ఒకటి కావడం తెలుగు భాషకు రాయలు పెట్టిన మణికిరీటం. రాయల విరచిత ఆముక్తమాల్యద ఒక ప్రౌఢ ప్రబంధం. గోదా శ్రీరంగనాథుల పరిణయగాథ ఇందులోని ఇతివృత్తం. గోదాదేవి తాను ధరించి విడిచిన పూలమాలికను భగవంతునికి సమర్పించడం వల్ల ఆముక్తమాల్యద అయింది. ఇందులో మాలదాసరి కథ, యామునాచార్యుల కథ, ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం మొదలైన మనోహర ఉపాఖ్యానాలున్నాయి. ఆముక్తమాల్యద వర్ణనలు అసాధారణంగా, అపూర్వంగా ఉంటాయి. రాయల సునిశిత పరిశీలనా శక్తికి, భావనా బలానికి ఈ వర్ణనలు నిలువుటద్దాలు. వర్షాకాలంలో రాత్రి సమయంలో బాటసార్ల స్థితిని, జీవన విధానాన్ని, వేసవిలో శ్రామికులు ఏతమెత్తుతూ పాడే సన్నివేశం మొదలైనవెన్నో రాయలవారి సునిశిత పరిశీలనకు అద్దం పట్టే వర్ణనలు ఆముక్తమాల్యదలో చోటు చేసుకున్నాయి. ఆముక్తమాల్యదలో రాయల రాజనీతిజ్ఞత వ్యక్తమవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద గ్రంథం ఆంధ్ర భాషకు బనారసు పట్టుచీరే. దాని నిండా బంగారపు పువ్వులే. దానికి వెడల్పైన జరి అంచు కలదు. ఆ అంచే మాలదాసరి కథ. ఈ గ్రంథంలో మాలదాసరి కథ లేనిచో కృష్ణదేవరాయలు ఒట్టి కవి అయి ఉండేవాడు. మాలదాసరి కథ రాయడంతో మహాకవి అని చెప్పవచ్చు అన్నట్లున్నాడు అని విజ్ఞాన సర్వస్వం 3వ సంపుటంలో రాయబడి ఉంది. రాయల కీర్తిని ఆచంద్రార్కన్ నిలిపిన గ్రంథం ఆముక్తమాల్యద. రాయలు సంస్కృత భాషలోనూ దిట్టయ్యాయి. మదాలస చరిత్ర, సత్యావధు ప్రీణనము, రసమంజరి, జాంబవతి కళ్యాణ నాటకం మొదలైనవి రచించాడు. కథన విజయాలలోనే కాదు, కవి పండిత పోషణలోనూ, సరస సాహిత్య సృష్టిలోనూ, సంగీత విద్యా ప్రావీణ్యంలోనూ రాయలకు సాటి మరొకరు లేరు. రాయల కాలంలో తెలుగు వధూటి కొత్త నడకలు నేర్చుకుని కొత్త సోయగాలు సంతరించుకుంది, ప్రబంధమై నర్తించింది. విజయనగర వీధుల్లో తెలుగు పద్యం వీరవిహారం చేసింది. ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు అన్నట్లు, విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు కట్టించిన రోజులవి. సారస్వత మూర్తులను నభూతో నభవిష్యతి అన్న రీతిని సన్మానించిన రాజు రాయలవారే. మనుచరిత్రకర్త, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఎదురైనచో తన మద కరీంద్రము నిలిపి కేలూత యొసగి ఎక్కించుకున్నవాడు ఆయన. పెద్దన తన ప్రబంధాన్ని రాయలకు అంకితమిచ్చినప్పుడు దానిని స్వీకరించి పల్లకీని తన కేల ఎత్తిపట్టినవాడు ఆంధ్రభోజుడు కృష్ణరాయలు. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకుల కేల కలిగెనో ఈ అతులిత మాధురీ మహిమ అని పరవశ

ఇచ్చిన కవితా పిపాసి రాయలు భువన విజయ సభామంటపం కవితా గోష్ఠులకు వేదిక. అష్టదిగ్గజాలుగా విఖ్యాతులైన కవీశ్వరులకు నెలవు. సారస్వత చర్చలకు కవితా పఠనాలకు అది ఆటపట్టు. తెలుగు సరస్వతి కొలువు తీరిన ఆస్థాన మంటపం భువన విజయం. ఆనాడు తెలుగు భాష అగ్రపూజలు అందుకున్నది, అందలాలెక్కింది. కృష్ణరాయల కాలంలో తెలుగు సాహిత్యంలో ప్రబంధ సాహిత్యంలాగే కన్నడ భాషలో దాస సాహిత్యం అనే ప్రక్రియ కూడా ఉచ్చదశకు చేరుకున్నది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణరాయలు యుద్ధభూమికి వెళ్లే సమయంలో సైనిక బలంతో పాటు కవిదిగ్గజాలను కూడా తీసుకుని వెళ్లేవాడట. యుద్ధ విరామ సమయాల్లో సాహితీ గోష్ఠులు జరిపేవాడట. మరి ఇలాంటి రాజు చరిత్రలో మరొకరు మనకు కనిపించరు. రాయల కాలంలో సాహిత్యంతో పాటు సంగీతం, నృత్యం, శిల్పకళ వంటి లలిత కళలు కూడా సమున్నతంగా ఆదరించబడి అభివృద్ధి చెందాయి. కృష్ణరాయలు సంగీత ప్రియుడు, వీణావాదన నిపుణుడు. సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని రాసిన లక్ష్మీనారాయణ పండితుడు రాయల అంతఃపురంలోని సంగీత అధ్యాపకుడే. ఆనాటి శిల్పాలలో నృత్యాలు, వాద్యాలు, కోలాటాలు మొదలైన బహురూపాలను ఆవిష్కరించేవారంటే ఆనాడు నృత్యకళ ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. దేవాలయాల్లో ప్రత్యేకంగా నాట్య మంటపాలు ఉండేవి. రాయల కాలంలో శిల్పకళ అత్యద్భుతమైనది. ముఖ్యంగా హజారా రామస్వామి దేవాలయంలో చెక్కడపు పని ఆనాటి శిల్పకళా వైభవానికి తార్కాణం. ఆయన కాలంలో నిర్మించబడిన అనేక దేవాలయాలు దాక్షిణాత్య శిల్పకళకు ప్రతీకలుగా వెలుగులీనాయి. శిల్పకళకు కాణాచి అయిన హంపీలోని దేవాలయాలన్నీ రాయల శిల్పకళాభిలాషకు నిరూపణగా నిలిచాయి. హంపీలోని రాతి చెక్కడపు రామణీయకం అప్రతిమానం. రాయల ఆస్థానం కళలకు నెలవు, కళాకారులకు కొంగు బంగారం. రాయలు ప్రతి ఏటా వసంతోత్సవాలు జరిపించేవారు. ఆ ఉత్సవాలలో కొత్త నాటకాలు వేయించే సాంప్రదాయం ఉండేదట. రాయల ఆస్థానంలో ఎందరో నర్తకీమణులు ఉండేవారట. అంతేకాదు, అంతఃపుర స్త్రీలు కూడా నాట్యాన్ని పవిత్ర భావనతో ఆరాధించి నర్తించేవారట. రాయల కాలంలో చిత్రకళ కూడా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లింది. లలిత కళాభివృద్ధికి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు స్వర్ణయుగమై భాసిల్లింది. కృష్ణరాయలు గొప్ప ధార్మికుడు. రాజధాని హంపీలో ఎన్నో దేవాలయాలు నిర్మించాడు. కొన్నిటిని పునరుద్ధరింపచేశాడు. హజారా రామాలయం, విఠలాలయం, విరూపాక్షాలయం, కృష్ణస్వామి ఆలయం, తిరుపతి, కాళహస్తి, సింహాచలం, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాల్లో ఆలయ, మండప, గోపురాలు నిర్మింపచేశాడు. తాను అడుగుపెట్టిన ప్రతి దేవళానికి గోపుర నిర్మాణము, మండపము, ఆఖరికి ఆభరణాలు కానుకలిచ్చాడు. తాను వైష్ణవుడైనా ఇతర ధర్మాలను సమాదరించి పరమత సహనం చాటుకున్నాడు. రాయలు తన శాసనాలను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, కొంకణ భాషల్లో వేయించాడు. తెలుగు కవులతో పాటు తమిళ, కన్నడ కవులకు తన కొలువులో స్థానం కల్పించాడు. హంపీలో ఉన్న కృష్ణదేవరాయల శాసనాల సంఖ్య 26. ఈ శాసనాలు కృష్ణరాయలు సాధించిన విజయాలతో పాటు ఆయన చేసిన దానాల గురించి మనకు తెలియజేస్తాయి. హంపీలో దొరికిన చివరి రాయల శాసనం ఉగ్ర నరసింహ విగ్రహం ముందున్న రాతిపై ఉంది. ఈ కన్నడ శాసనం క్రీస్తుశకము 1529 ఏప్రిల్ 23వ తేదీన అటిది. ఈ శాసనంలో కృష్ణదేవరాయలను 3 రాయరగండ అని పేర్కొన్నారు. నరపతులకు, అశ్వపతులకు, గజపతులకు గొప్ప నాయకుడే కాకుండా రాయలు సంగీతంలోనూ సాహిత్యంలోనూ ప్రవీణుడని తెలుస్తోంది. రాజనీతిలో రాయలు బహునేర్పరి. విదేశీయులను ఆదరంతో చూసి వారి మనుగడకు దోహదం చేసేవాడని, రాయబారుల్ని గౌరవించేవాడని చరిత్ర చెబుతుంది. క్రీస్తుశకం 1520లో పోర్చుగీసు రాయబారిగా విజయనగరానికి వచ్చిన డొమింగో పేస్ శ్రీకృష్ణదేవరాయల విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలను గ్రంథస్థం చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు అంత పొడుగు పొట్టి కాని శరీరాకృతితో, చక్కని శరీర ఛాయతో, ముఖంపై స్ఫోటకం మచ్చలతో ఉండేవాడని పేస్ రాతల వల్ల తెలుస్తోంది. దక్షిణాది రాజ్యాలన్నింటినీ తనలో కలుపుకుని హంపి రాజధానిగా విజయనగర సామ్రాజ్యం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఆ కాలంలో

0: వ్యవసాయం, పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు జోరుగా సాగాయి. దేశీయ వర్తకమే కాకుండా విదేశీ వ్యాపారం కూడా బాగా పుంజుకుని ప్రజానీకానికి అవసరమైన వస్తువులన్నీ వీధులలో విరివిగా దొరికేవి. విజయనగర వీధులలో రత్నాలు కుప్పలుగా పోసి అమ్మేవారంటే రాజ్యం ఎంత వైభవపేతంగా ఉండేదో ఊహించుకోవచ్చు. రాయలవారికి కృషి వల్ల ఎంత అభిమానము, వ్యవసాయ రంగం పట్ల కూడా అంతే అభినివేశం. వ్యవసాయం ప్రారంభించే ముందు కృషివల్లుడు భూమిని ఎలా సిద్ధం చేస్తాడో రాయలు చక్కగా గమనించారు కాబోలు. రాజనీతి గురించి చెప్పే సందర్భంలో దానిని ఉపమానంగా చూపాడు. సేద్యగాడు ముందుగా పొలాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత తన హక్కునకు భంగం కలగకుండా ఇతరులు దురాక్రమణ చేయకుండా కంచెవేస్తాడు. ఆపై పొలం దున్నటానికి అనుకూలంగా అందులో ఉన్న గడ్డి గాదాలను, ముండ్ల చెట్లను గడ్డపారతో తవ్వి కాల్చిపారేస్తాడు. అదేవిధంగా రాజు ముందుగా దేశాన్ని స్వాధీనం చేసుకుని ఎల్లలు కాపాడుకుని ఆపై దానిపై బయట రాజులు రాకుండా కట్టుదిట్టం చేసుకుని తన దుర్గ బలాన్ని పెంచుకుని తన రాష్ట్రంలోని శత్రువులను నిర్మూలించాలి. ఇది రాయల రాజనీతి. ఇది చెప్పే సందర్భంలో వ్యవసాయం, సేద్యగాని కార్యప్రణాళిక చక్కని ఉపమానంగా ప్రయోగించాడు. రాయలు వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. రైతులకు వనరులు సమకూర్చాడు. కరువు కాటకాల సమయాలలో పన్నులు ఎత్తివేశాడు. వీలైన చోట్లలో నీతి వసతి ఏర్పాటు చేశాడు. రాయలసీమ ప్రాంతంలో రాయలు తవ్వించిన చెరువులకు లెక్కలేదు. రాయలు దయార్ద్ర హృదయుడు, వితరణశీలి. పేదలకు పండితులకు ధనాన్ని పంచివ్వడం అతని హృదయ సంపన్నతకు తార్కాణం. కృష్ణదేవరాయలు కేవలం రాజు మాత్రమే కాదు, కవి, బహుభాషా కోవిదుడు, లోకజ్ఞానం మెండుగా కలిగిన నిండైన వ్యక్తి. తెలుగు రేడు అని నోరారా చెప్పుకుని దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి తెలుగు వాణికి వెలుగుగద్దె వేయించిన భాషాభిమాని శ్రీకృష్ణదేవరాయలు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం అద్వితీయం. ఆయన ఔన్నత్యం అనన్య సామాన్యం.
1: ఇంతవరకు అనన్య సామాన్యం, కృష్ణరాయల ఔన్నత్యం, శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం విన్నాం.

మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 31వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఉసిరికాయల్లో ఔషధ గుణాలు డాక్టర్ సహానా ముబీన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో కృషోన్నతి యోజన అనే పథకం గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. వ్యవసాయ రంగానికి చెందిన వివిధ పథకాలన్నింటినీ చేర్చుకుని ఈ పథకం వ్యవసాయదారులకు ఒక గొడుగు పథకంలాగా అమలు చేయబడుతోంది. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడం, రైతులకు వారి ఉత్పత్తులపై మెరుగైన రాబడిని, చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా సాంకేతికంగా తోడ్పాటును అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

0: ஒலித்தந்த பாடலோடு நிறைவு பெற்றது திரைகானம். அடுத்த அறிவிப்பு தொடர்கிறது. சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை, அதனைத் தொடர்ந்து தமிழில் செய்தி அறிக்கை ஒலிபரப்பாகும்.
1: ஆகாஷவாணி சமயம் 12:30 వస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ వర్గాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయా జానా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కె అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చో ఔర్ కమజోర్ వర్గో కె ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సె నిపటనే కె లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
2: బనానా. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన

0: పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి సంతోషాలు సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేస్తారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను

0: ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ అన్యాయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్ చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
1: மக்கள் நலனை தாரக மந்திரமாக கொண்டு காவல்துறையினர் செயல்பட வேண்டும் என்று குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு கேட்டுக் கொண்டுள்ளார். பொது விநியோக கட்டமைப்பை வலுப்படுத்துவதற்கான திட்டத்தை நீட்டிக்க மத்திய அமைச்சரவை ஒப்புதல் அளித்துள்ளது வரவேற்கத்தக்கது என்று வேளாண் துறை அமைச்சர் திரு சிவராஜ் சிங் சௌஹான் கூறியுள்ளார். ஹரியானா, பஞ்சாப் மற்றும் திரிபுரா மாநிலங்களுக்கான பிஜேபி தலைவர்கள் நியமிக்கப்பட்டுள்ளனர். எல்லை நிர்வாகம் தொடர்பான பணிக்குழு கூட்டம் ஆக்கப்பூர்வமாக அமைந்ததாக இந்தியாவும் சீனாவும் அறிவித்துள்ளன. சிங்கப்பூர் ஓபன் பேட்மிண்டன் போட்டியில் இந்தியாவின் பி வி சிந்து மற்றும் லக்ஷயா சென் காலிறுதிக்கு முன்னேறியுள்ளனர். இனி விரிவான செய்திகள். மக்கள் நலனை தாரக மந்திரமாக கொண்டு காவல்துறையினர் செயல்பட வேண்டும் என்று குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு கூறியுள்ளார். சிக்கிம் மாநிலம் கேங்டாக்கில் குடியரசுத் தலைவர் விருதினை சிக்கிம் காவல்துறைக்கு வழங்கி அவர் உரையாற்றினார். இணைய குற்றங்களையும் முறைகேடுகளையும் களைவதற்கு ஏதுவாக காவல்துறையினர் தொழில்நுட்ப திறனை வளர்த்துக் கொள்ள வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார். நவீன தொழில்நுட்பங்களை சிக்கிம் காவல்துறையினர் பயன்படுத்துவார்கள் என்று தாம் நம்புவதாகவும் திருமதி திரௌபதி முர்மு தெரிவித்தார். பொது விநியோக கட்டமைப்பை வலுப்படுத்துவதற்கான திட்டத்தை நீட்டிக்க மத்திய அமைச்சரவை ஒப்புதல் அளித்துள்ளது வரவேற்கத்தக்கது என்று வேளாண் துறை அமைச்சர் திரு சிவராஜ் சிங் சௌஹான் கூறியுள்ளார். சமூக வலைதளத்தில் இதனை தெரிவித்துள்ள அவர், இந்த திட்டம் 25,530 கோடி ரூபாய் செலவில் அடுத்த 5 ஆண்டுகளுக்கு நீட்டிக்கப்பட்டுள்ளதை சுட்டிக்காட்டியுள்ளார். பொது விநியோக கட்டமைப்பை மேலும் நவீனமயமாக்க இது உதவிடும் என்றும் திரு சிவராஜ் சிங் சௌஹான் தெரிவித்தார். விவசாயிகளின் வருவாயை அதிகரிக்க வேண்டும் என்ற நோக்கில் பல்வேறு திட்டங்கள் செயல்படுத்தப்பட்டு வருவதாக மத்திய அமைச்சர் திரு ஜோதிராதித்ய சிந்தியா கூறியுள்ளார். திரிபுராவில் நிகழ்ச்சி ஒன்றில் பேசிய அவர், வேளாண் விளைபொருட்களுக்கு சர்வதேச அளவில் வர்த்தக வாய்ப்புகளை ஏற்படுத்தி தர நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளதாக கூறினார். மத்திய அரசு செயல்படுத்தி வரும் திட்டங்களை விவசாயிகள் முழுமையாக பயன்படுத்திக் கொள்ள வேண்டும் என்றும் அமைச்சர் கேட்டுக் கொண்டார். பிரதமர் திரு நரேந்திர மோடி மேற்கொண்ட நடவடிக்கைகள் காரணமாக காதி பொருட்களின் விற்பனை 1,87,000 கோடி ரூபாய் என்ற வரலாற்று சாதனையை படைத்துள்ளதாக பிஜேபி கூறியுள்ளது. இது தொடர்பாக அக்கட்சி வெளியிட்டுள்ள அறிக்கையில் காதி பொருட்கள் இந்தியாவின் பெருமையாக உருவெடுத்துள்ளது என்று குறிப்பிடப்பட்டுள்ளது. ஹரியானா, பஞ்சாப் மற்றும் திரிபுரா மாநிலங்களுக்கான பிஜேபி தலைவர்கள் நியமிக்கப்பட்டுள்ளனர். இதன்படி ஹரியானா மாநில பிஜேபி தலைவராக டாக்டர் அர்ச்சனா குப்தாவும், பஞ்சாப் மாநில பிஜேபி தலைவராக திரு கேவல் சிங் திலானும், திரிபுரா மாநில பிஜேபி தலைவராக திரு அபிஷேக் தேப்ராயும் நியமிக்கப்பட்டுள்ளனர். தில்லி யூனியன் பிரதேச